si akazbani itarro pokuma lecher polga aloluri gola lui pepene nanase urumga kanabaje rema tarmelem almela surunga nyese agum aram mulenje grema tanga de tacho basurunga shipem tapa chore japjan shi nerma akom harre pubabla kibu mok ne mego kago jitteba ine flomistan nam narendra modi yesilo narwega osla gda lo delhi kwahabla mem pato ఒక భారత్ లా నెర్వే వినిగ నిన్ అసాలిక్ లో అగం ఆహం అల్బెట్ జామిషిద్ బల లుగుమ్నన్ ఇండియా నోర్దిక్ సమిత్ కబాలో దోపా దా పామింగ్ టిక్ బ వుగ కాగో బుగో జినమ్ నామ్ తే లో రిక్ టాక్ దుకుడమ ఒక్సోక కాలి బులుగ జినమ్ లోక నోర్దిక్ మోక్ దేని అల్బ సిబం గబ మెస్ దబరిల్ కున ఒక నెర్వే మోక్ లో కత్ కాక కాలుక జిత్ కుబ ప్రోమిస్టర్ నరేంద్ర మోదీ ఎ ఓస్లా గత లో దిల్ జి కుబ హబ్ల మెం పా థాతో ఒక అని చెం పోగోల న్యూమ ననగ కోక లోసి బారోద్ లోక ప్రోమిస్టర్ గ కత్ కాక కాలుక జిన బరిద్ కున ఒక సోక కాలుక జిన లోక సో టెక్నాలజీ గ పర్ లో అరబ ఇరిబగ మెంబర్ గద బల దొమ ఎర్గ పోల లో అలబ పుపా పాపా మెస్ మోదు కువరి కున హబ్ల మెం పా థాతో ఆక్సోక్ తాయో లో కోర్పా మలుకు లో అలబ రికోరి పెంగ్ మెస్ గ గ్రిక్ లా ముర్లి మోర్కో లుకు లో అలబ యగ్లు యగా మెస్ దబ రిత రికిన ఓక ఆర్న ప్రోమిస్టర్ య లుగుమ్నన్ ఇండియా నోర్డిక్ సమిట్ కవాల దోపా దాపా జిర్కున ఓక కేన ద ట్రేడ్ and economic partnership agreement the mumishinam local ala hek la mokkibga ajet ba domer pukor pa kor nam telo ala